ఇంద్రవనైమా కృష్ణ మధువనైమా రాసిలీలా భారీ భయో సఖీ సవైమా మూరం కుటాత్మా వంశీ సరై సుగాముని బాసురీ కో ధునై మిఠో మనై రువాముని నారాయణ హరి హరి